0: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం మధ్యాహ్నపు వేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం మన బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా మీకోసం మీ ఆనందం కోసం మధ్యాహ్నపు వేళ ప్రసారం అవుతున్నది అయితే పదండి శ్రోతలరా ముద్దు ముద్దు పిల్లలారా మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మీ అజయ్ వందన మీతో ఉంటుంది ఈ 45 నిమిషాలకు
1: ఇలాగే కెత్తునేస్తూ

సంగీత ప్రియులారా, ఇంకొకసారి గుర్తించుకోండి, మీరు ఇప్పుడిప్పుడు మీ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి, మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మన బాలానందమని తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. పిల్లలు అసలు మన ఇంటికి ఆనందం, జీవితానికి అందమైన అద్దం లాంటిది.

పిల్లలు మన కలలకు రెక్కలు, మన హృదయాలకు వెలుగు. అయితే పిల్లలు బాల్యం కూడా జీవితంలో తిరిగి రాదు, అందమైన జ్ఞాపకం అవుతుంది. పిల్లలను ప్రేమతో పెంచితే వారు ప్రేమతో నిండిన ప్రపంచాన్ని నిర్మిస్తారు. చిన్న

అయితే ముద్దు ముద్దు పిల్లలరా, ఈ మధ్యాహ్నపు వేళ మీకోసం ఆనందం కోసం విశేషంగా బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. ఈ 45 నిమిషాలు ప్రతి శనివారం నాడు లాగా ఈ శనివారం కూడా ఈ మధ్యాహ్నం ప్రసారం అవుతున్నది. ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ భోజనం చేస్తున్నారు, శురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మన పిల్లల నవ్వు ఇంటికి వెలుగు, మనస్సుకు ఆనందం తెస్తుంది కదా. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం ఒక మధురమైన జ్ఞాపకం ఎల్లప్పుడూ ఉంటుంది.

మనం తల్లిదండ్రులం కదా, మన బాధ్యత ఏమిటంటే మన పిల్లలతో గడిపే ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకంలా చేయాలి కదా. పిల్లలు దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం. పిల్లల అమాయకత్వంలోనే జీవితంలోని అసలైన అందం దాగి ఉంటుంది.

మాటలతో పిల్లల కళ్ళలకు హద్దులు ఉండవు. ఇలా వారి ఊహలకు ఆకాశమే హద్దు. పిల్లల చిన్న చిన్న అల్లరులు జీవితానికి పెద్ద పెద్ద ఆనందాలు అవుతాయి.

పిల్లల రాయి మధ్యాహ్నపు వేళ మీరు ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ఇంటికి గడుపుతున్నారు, ఈ వీకెండ్ మంచిగా సమయం గడుపుతూ ఆనందించండి. ఈ శనివారం నాడు మీకోసం, మీ ఆనందం కోసం మంచి మంచి పాటలతో ప్రసారం అవుతున్నది మన కార్యక్రమం.

అసలు శ్రోతలరా, పిల్లల హృదయం స్వచ్ఛమైనది కదా. వారి నవ్వు అమూల్యమైనది. పిల్లలతో ఉన్న ఇల్లు ఎప్పుడూ నవ్వులతో నిండిపోతుంది.

సంగీత ప్రియులారా, ముద్దు ముద్దు పిల్లలారా, మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. అయితే మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. ప్రియమైన శ్రోతలందరికీ మా నమస్కారం. ఈ అందమైన శనివారం రాత్రి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మనస్సుకు హాయినిచ్చే మధురమైన తెలుగు పాటలు, చిన్న చిన్ని ఆలోచనలు, మధుర జ్ఞాపకాలతో ఈ రాత్రిని మరింత అందంగా మార్చుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ సాయంత్రపు తొలి గీతాన్ని ఆస్వాదిద్దాం.

ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు కాదు. మన కోసం ఎవరో సమయం కేటాయించడం, మన మాటలను ఓపికగా వినడం, మన చిరునవ్వును కాపాడాలని కోరుకోవడం ప్రేమ ఉన్న చోట. చిన్న చిన్న క్షణాలే జీవితాంతం, గుర్తుండే పోయే జ్ఞాపకాలు మారిపోతాయి. ఇప్పుడు ఇలాంటి మధురమైన ప్రేమ గీతాన్ని వినేద్దాం.

తెలుగు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. కొన్ని సినిమాలు ముగిసిపోయిన వాటిలోని సంభాషణలు, పాటలు, పాత్రలు మాత్రం మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి ఓ చిరస్మరణీయమైన తెలుగు చిత్రంలోని అందమైన పాట ఇప్పుడు మీకోసం

శ్రోతలు, ఇక నేటి కార్యక్రమం సమాప్తం. మమ్మల్ని వినడానికి ధన్యవాదాలు. ఇక మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.